బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. భాటీషు దేవి హగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పరి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా.

స్వర్గాపవర్గదిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకల నయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాత.

లవంగనసారసుగంధితీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వా ద్యవైదిక శిఖామణయ ప్రహృష్టా.

శరకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ.

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్బిద సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సద్యో వికాసి సముదిత్వర సాంద్ర రాగ సౌరభ్య నిర్భర సరోరుప సామ్యవార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తామ్రోదర ద్విధి పరాజిత పద్మరాగౌ బాహ్యై మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నకాంశు బిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సవదిక్రమమాదధానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీమహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పాథాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూఢికాళీయ పణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అమ్లాన దృశ్య రవనీతల కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు స్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

వెంకటేశాయ మంగళం. ప్రాయస్వచరణం పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతళైః అభాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం.